సంగరు దుష్టి దేవుడు వదత్ పాత సకల మలేష్ కరోరణ కాతా జయతు దసణి పరే తినకే దుష్ దుక్త మరే పురుఖ జీవన పవరే తిహారే తినకే తమ సంగట సాటారే జో కల్ కో ఇక వార తిహాయే ताके काल निकने है रचावे ताय सकाला दुष्ट इष्ट नित्य काला कृपा दिशन जान हरे हो ताके ताप तन मोहरे और सिद्ध कर्मो सब हो दुशाश हो सकन कोई